0: ఇదేన శాస్త్రాధ్యయనం అంతినగలు వేద పురాణ ఇతిహాస ఉందిన మాత అరతుది అరతుది పరదకులు పండితేరు నకులు
1: అందండి
0: పై ప్రజల మర్యాద కొరదు కై ముగిదు నిగడ అనకండి ఇంక గుర్తించేందండి నేను
1: ఈరకు గొత్తుప్పు అండ్ విషయం ఎంకలే బయటదే బరోడత్
0: సేరిది నకలిగా వందావుడు వల్ల కారణకు పడ్డాదు అనకేండి నేను నిగలడ
1: సరే
0: తిక్కిన అవకాశం పండదు బాయికి వచ్చి మాత్రం
1: చెప్ప ఈరడ పూజనే మనకు ఈరగెడ్డ అప్పుడు నన్న సేరు
0: స్వామి ఎలా పూజ మనపడు అనిపించి ఒక పొగర్నొక్కలైన మాత్రం కైతాడే మనపడ ఎలా అనత్ ఏరి ఎంచా పనిపిన తీర్మానం ఇంకా దుమ్మేవుడు ఆండ పనిపిన పనిపడి పనుడు ఆయననే పనుడు
1: విషయ సరిజ్జ
0: చాలా చాలా గుర్తించాను నాయక్ ఎంచిన పండు నడపండు
1: అవ్వండు
0: యాన్ మూజిలో ఒక సంచారం అని తినాయి
1: అందప్ప
0: అందా ఇదికేందరా
1: కేణదే అజిపత్తనాలు విద్యలా ఉండేరే కందు గుర్తుండు
0: త్రేతాయుగుడు దశరథ అయిపోతే దేవలోకు అందా అవి ద్వాపరుడు అర్జున్ అయిపోతే ఈ కలియుగుడు మిత్త మిరిలోకు పోయినా ఎత్తుండా
1: విక్రమాది
0: శరీరి అది పోయినా ఎత్తున యాను రియే అంచనల్ప ఇంద్రన సభ్యుల తూతే బృహస్పతిల తూతే లోకమూజడు ఏడు బుద్ధివంతుల పంపే గుర్తుండు ముకుళ్ళ మాత చరిత్రే కథే శనిన మహిమే
1: మహిమే
0: స్వామి తాటి పడుతు తెలిపడుతు చూడు
1: అంద
0: అత్తు
1: అత్తవు సరి అత్తు పూజ మణుపున అర్హత ఎత్తున్నారు శనిదేవి పూజ మనతో కై ముగితే పూజ మనతుండే
0: ఎడ్డాపుడు లాగిదే భూమిని దొంకు దొంకుదే అది ఇంచిన పాత్ర ఎప్పటికేనారు సాధ్య లోకడు ఎడ్డ తినకలు ఏరు గుర్తున్నాడు రామచంద్రుడు తినకలు సుచరితం పితరం సాపుత్ర
1: ఇంట్లో పండుప మర్యాద పురుషోత్తమ అవ్వండి
0: అప్పే అమ్మగ మర్యాద కొరినాయనే ఎడ్డే మగ ఏది లెక్క హంచి నల్ప పుట్టి సాత్కి వక్ర దృష్టి అమెరికా క్షయరోగ కుష్ఠరోగ అంతే తేజస్సే పోపిలక మంతే
1: అంతే
0: అవి సత్పుత్రేనా
1: కూడా సరి
0: కుపుత్రే అంచెత్తిన కుపుత్రే ఆయన అంచిన మగన పెద్దిన అంచనయి ఆయే శనిదేవే ఆయే మహిమే ఆయే గ్రహటు సేస్తే ఇంత మాత ఫన్పరత్తే లోక హాళమల్తినాయి కుదిరగడు పోవదులక కన్ను ముందు కన్ను మంజాపులక మల్తినాయి అరుణన కారుమురులక మల్తినాయి లోకద వ్యవహారమే అడిమేలాపులక మల్తినంచినాయే ఆయే క్షుద్రగ్రహ ఆయ రాజగ్రహ ఖండితాత్ అంచిన శనిన కథల ఎన్న ఎదురు పండదు ఆయన మల్లా జనం అల్పడ పొడిచి ముచ్చిలేబాయి
2: తాను కలుగుతుంది.

చాలా దిగ్గాడు. మించి రెక్కలకాడు దాదాపు గడక లక్కది అని తూపెనే ఎన్ అరంతడల ఆనబాగిల్లో ఎదురుడు నేలడు మిత్తుముట్ట భిక్కారవాయినంచిన ఉంది ఆకృతి కర్గండ కత్తలేద కప్పు వరుణ కిండద ఉండదంచిన కన్నులు కక్కేది ఏరొందు ఎన్న ఆస్థానకు నడతొందు బర్పినంచిన ఈ ఉంజి మహాను ఒరును తూనగా అర్థాండు అర్థాండు పండితుడి వివరణ కొరునంచిన శనిదేవేర్న రూపునే ఒరు ఒడ్డారునే ఉందు పలిపినవు సత్యగులకు గుత్తాడు ఒకట శనిదేవేరు ఎన్న ఆస్థానకు బత్తెరా కన్నును కెంపు మలుతుండ పిసురుడు గగ్గెలు తుళ్ళేరు పలిపినవు అర్థా ఉండు ఐకి పొడాదు యాన సింగదళ మిత్తు కొరునత్తు పోదు ఆ దేవుని ఎదుకున్నాడు స్వామి శనిదేవ నీకు నమస్కారం.

భైరవాయ నమః. ప్రపంచకు బల్పు కొర్పిన సూర్యదేవరగుల అప్పె ఛాయాదేవిగల మగే అదు జననుకు బత్తినాయి. శనైశ్చరే శని బంపిన రెడ్డాక్షరుడు వెలగొందు పునఃశక్తి ఎన్న జననదాయగాను పంపిన సంకల్ప మాత్రుడు తెలియండే. పాలనాకర్తృ నారాయణ దేవరిన సంకల్ప ఎన్న జననకు కారణ పంపిణి తెలిదు నారాయణ దేవరికి తెర తగ్గాది బెరి బగ్గాది కైముగిది కేనుండే. దేవరే ఇంకదానే గజ్జ హాపుర్తులు నారాయణ దేవరు పండించిన పాతెర. ప్రపంచద సృష్టి స్థితి లయ పంపిన మూజి కార్యాలను మల్పున త్రిమూర్తిలాయన ఎంకలకి సహకారవాదు అనుకూల కారకే అది ఉప్పరే ఉంది శక్తి బోడు పంపిన సంకల్ప నిన్న జననకు మూల కారణ. నాలియుగ క్రత త్రేత ద్వాపర కలి నాలియుగకులడు ధర్మస్థాపనదే కార్యము సహకార కొరందు వల ఐకు ప్రతి అది నాలనే యుగ కలియుగ కలియుగత దేవరాది పెడగున యోగ భాగ్యను నీకు అనుగ్రహం అల్పువా. కలియుగత దేవిరు నారాయణ దేవరిన పాత్రను ఒత్తుండే ధర్మస్థాపన కార్యము మనస్సు వల్తే విశేషమైన శక్తులు ఎంక వక్ర దృష్టి ఒక శాంత దృష్టి మకర కుంభరాశిదాధిపత్య అవ్వెను పతొందు జన్మ ద్వితీయ పంచమ అష్టమ ద్వాదశ వంపిన రాశులడు విశేషమైన ప్రభావునితో జవనించిన యోగ్యతను పడెతొందు ధర్మస్థాపన కార్యుడు ఎన్నవాయన కైంకర్యను మంతొందు బతినాయి. రాశి ప్రవేశద విశేషమైన అధికార ఎవరిన రాశి ప్రవేశమల్పును ఆలోచన మల్తే సామాన్య రాశి ప్రవేశమల్తు ప్రభావతో జయందంట ఎన్న యోగ్యత వంపిన ప్రపంచము తెరియుచి ఐకు పోడాది కడత దిక్కునవుడే లయకర్తృ ఈశ్వర దేవరిన రాశి ప్రవేశమల్తే పరిణామవాదు ఈశ్వర దేవరు దట్టవాయన కాడు బిదిరిద పుండడు పిజిరిన రూపధారణ మల్పున స్థితికి కొనబత్తే. మనదాని ఈశ్వర దేవుని కైతలు పోనగా ఈశ్వర దేవుని గొత్తాడు దానైతే బత్త శని కోడ పచ్చుదే పరిణామించినందుకు గొత్తాడు. ఓహోహో శని ఈ సామాన్యత్ ఇని ముట్ట కేవల శని ఎన్న అనుగ్రహికి మనమిత్తుండు శనీశ్వర పంపిన విరుద్ధుడు వెళగల ఈశ్వర అనుగ్రహం పడుతుండే నన ఏరికి తాగును ఆలోచన వల్తే 35 కోటి దేవతల గురుకులు బృహస్పతి ఆచార్యరు ఆరున కైతలు పోదు కైముగిది బెరిబగ్గాదు కేనుండే గురుకుల ఇంక రాశి ప్రవేశకు అవకాశం కొరలే ఉత్తంజేరు ఎన్న కైతలు బరాడా ఎనను పత్తాడా కైముగియే కారుగడ్డ ఊరియే గురుకుల ఆయన ఇరే ఇంక అవకాశం కొరిజరుందంట ఎన్న కారణిక ప్రపంచకు గుత్తాపినంచ అంచండ కేవల కేవల కెలవే కెలవు గలిగేది అవకాశానికి కొరపే పత్తువార ఆవు గురుకుల వందు వస్తుండే మనదాని గానక దేవగురు బృహస్పతి ఆచార్యరు దేవగంగను మీ పినారు భూగంగను మీ ఎర బత్తేరు ఆలోచన వల్తే రైతను ఉరువాయ రెడ్డు కరుబూజద ఫలకులను పతద్దు ఎదురాదుపోయే బరందులేరు గురుకులు అర్ణ కైతలు పోదు గురుకులే ఎన్న కాణికే ్రాడే కరుబూజ పలకులు ఇంత కృషి అండి కైట్ గెతుండేరు జోలిగడు పాడొందు దుమ్ము పోయారు ఆ పొరుతుడు ఊరు అరసున మగిల మంత్రుడు మగిల బోంటే పోయినకులు పిరబత్తు చేరు అరసు నాడొందు వరే జనగడబుడి అకులు నాడొందు వన్న గురుకులు బరొందు లేరు గోలిగడు జత్తొందు నచ్చారు దాదే గురుకులేవు దాదందుకెన్నగా దాదందు తోడ్డానికి లేగు కరుబూజ బుడ్పాల జోలిగే రక్తసిద్ధమైన రెండు పట్టారు ఆ గురుకులను ధర ధర ధర వైతొందు వచ్చారు అరసున కైతలు ఎత్తాయారు అవ్వను రెండోలేని తూదు అరసుడు తెరతిరుగుదు మగరియరు వంతె పుడతాయి ఒక్క లక్కుదు తినారు కొలగడుక ప్రాణను బుడియార వల్లే గల్లు గంబద శిక్ష కోరులే గల్లు గంబదరు వైతొందు వచ్చారు ఆతుపడుతున్న గురుకులకి ఎన్న కార్ణిక తెరండి.

చక్రవర్తి అరసు పంపిన అహంకార నిన్న తరక అడర్నెత్త పరిణామవాదు అధికారద మద రూపమద యౌవనద మద అష్టవిధద మదకులు దించిదు అహంకారి అది వర్తనవల్తో.